ఇట్స్ కథాచిత్రాలు. శిల్పి కేకి. గీతికార్ నాసిర్ ఫరాజ్ এবং আসিফ আলী বেগ. সঙ্গীত রাজেশ রোশন.